0: మీఆర్ గడింగ్ ఫతీ ఫస్ట్ గడి తిరీస్ మీ దివే రాజ్యగాడు
1: అల్గొండ్ మెంగి ప్రోగ్రామ్ తంగ్ హమిచిఫా వాగోతుం దింగినస్తేని కీరిత్ కురువాన్కు దివే తర్జమా కీరిత్ కురువాన్కు దివే తర్జమాయింగ్ మీ దుగినస్తేని సూరతు బకరా ద్విసత్త హైద్య ఫస్వన ఆయతం ఫషాగింగ్ ఎ సూర నిమ్మా సూరతు ఆల్ ఇమ్రాన్ ఫషాగింగ్ ఎ సూరతుగె బారవన ఆయతుగె నియల తర్జమా విదాళు దివ్వాఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله گے اسم فلم فشاگنمه

0: عشقي.
1: మీ దివ్యరాజ్య గాడు బారగడే గారమినట్టు కొమ్మికినస్తేనే మీ అతుకే మెందురు అగుతుకే భంగియా భంగిదువా.
2: అల్లాహు అక్బర్ అల్లాహ్.

0: కొంతకాలని
1: లంకంలో తంకుడు రంగడంతో కరిపిత్తక కహాదాఫ వరం హీ వరకు బొండి వసాద నువ్వు ఒక తంకుడు గదయం హరుకుం బొండి వసాద హరుకుండు వసాది బొండి నువ్వు హదాకు హింగాదా
2: ఆ సుకురి కొబా మస్సిరికం మీద కేనిబా
3: కంకుళ నువ్వే మీదకు కెంకుళ నదిబను వేవస్ తంకుళ బారుకం అది కనుక కండవస్ గదహం అవుతుంది వరకు
4: కమురు బేబడు కమకువే మీ అయి
5: ఆ బకురా కొంకమకు
4: పేబి ఆహారు జహి కహలు బుళికొళ జహాలు బల ఎయి ధోణి కుదిం బొడుతిద దుమ్మచ్చ మహద్దాంగులే
6: మరియంబా బొమ్మితం హురి వర రీచం హుదు ఆహారం బొమ్మిత వర రీచ ఫైఫ్ హరి వర తళాలం ఫసే
7: నేను కాదు మీ వచ్చి మా హిక్కిపోడు వేఫ రోను రంగళ వేసేని నరసం హిమజ్జ
8: దంపాతమా తీయమా హిక్కిబొడు వెగ్గంతి ఎవడని తీయమా గినరు అబ్బల్లా ఫ